The time is 8:30 p.m. You've been listening to the Spanish program on 98.3 2XX FM People Powered Radio. Please stand by for the Indian Subcontinent program Telugu. Telugu Shrotalaku Lakshman Prasad Namaskaram. ఈనాటి కార్యక్రమాన్ని నేను ప్రసారిస్తున్నాను. మొదటిగా ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్రెస్ మై గ్రాటిట్యూడ్ అండ్ థ్యాంక్స్ టు శ్రీనివాస్ ప్రసాద్ గారు ఫర్ హోస్టింగ్ ద రేడియో ప్రోగ్రామ్ ఫర్ ద లాస్ట్ 3 weeks. ఐ వాజ్ నాట్ వెల్ అండ్ దట్స్ వన్ ఆఫ్ ద రీజన్స్ వై హీ హ్యాడ్ టు కమ్ ఇన్ అండ్ హోస్ట్. అండ్ ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ ఫర్ ద కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ హీస్ హోస్టెడ్ యాజ్ వెల్. ఫీడ్బ్యాక్ చాలా బాగుండింది ఫ్రమ్ లిస్నర్స్ అండ్ విల్ కంటిన్యూ టు డూ ద సేమ్ this week as well. Modatika oka bhakti geetam vindama, dan tarvata I'll slowly progress through the radio program. Thank you.

ఇది రఘునాయక హంసధ్వని రాగం ఆదితాళం, పాడింది సౌమ్య. మీకు ఈ వారంలో ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్ ఫ్యూ థింగ్స్. మొదటిగా వచ్చి దే హ్యావ్ బీన్ లాట్ ఆఫ్ డెవలప్మెంట్స్. పోయిన నెల వి హ్యావ్ కంక్లూడెడ్ ఆర్ విత్ గణేష్ చతుర్థి, వి హ్యావ్ కంక్లూడెడ్ ఆర్ ఫెస్టివ్ సీజన్ లైక్ వరల మహాలక్ష్మి వ్రతము, మళ్ళీ మంగళగౌరి వ్రతము, అండ్ ఆల్సో ద నాగపంచమి, గరుడ పంచమి, అండ్ ఉపాకర్మ, జంధ్యాల పౌర్ణమి అంటారు, రాఖీ పౌర్ణమి. సో వీవ్ కంక్లూడెడ్ ఆల్ దట్. ఈ వారం వచ్చి, ఈ నెల వచ్చి వీవ్ ఆల్రెడీ స్టార్టెడ్ విత్ మహాలయ అమావాస్య, మహాలయ పక్షము. సో 9th, 10th వచ్చి అమావాస్య ఆ రోజు. ఆ రోజు అందరు తర్పణాలు వదులుతారు పూర్వీకులకి, అంటే వాళ్ళ పితృలు రిలేటివ్స్ అందరికీ. సో దట్ ఈస్ వన్ డే టు రియలీ సెలబ్రేట్. ఆ రోజు అందరూ ఆదుకుంటారంట ద మూమెంట్ యూ లీవ్ తర్పణం. సో దట్ ఈస్ వన్ థింగ్. అండ్ అందరూ చేస్తున్నారు, మన విష్ణు శివ మందిర్లోనూ జయశంకర్ ప్రీస్ట్ గారు, లేకపోతే ఫ్లోరీ టెంపుల్లో మన ప్రకాష్ పాండే గారు, లేకపోతే ప్రదీప్ భట్ గారు, వీరు ముగ్గురు మీకు మహాలయ అమావాస్యకి శ్రాద్ధాలు వదలాలంటే సహకారం చేస్తారు. ఇది కాకుండా 10వ తారీఖు నుంచి, 10వ తారీఖు అక్టోబర్ నేను చెప్పేది, ఆ రోజు యాక్చువల్లీ 11వ తారీఖు నుంచి 20వ తారీఖు దాకా దసరా నడుపుతుంది. 20వ తారీఖు వచ్చి దసరా, ఆ రోజు వచ్చి మహా అదే దాని కూడా రావణ దహనం అవన్నీ చేస్తారు. బట్ సప్తమి వచ్చి 18th, అష్టమి వచ్చి 19th, దశమి వచ్చి 28th, దశమి రెండు కలిపి వస్తుంది. దాని తర్వాత బోత్ విష్ణు శివ మందిర్లో సాయంకాలం పూట లలిత సహస్రనామం కల్చరల్ ప్రోగ్రామ్స్ జరుపుతున్నారు. ఫ్లోరీ టెంపుల్లో గర్భ మళ్ళీ వేరే కార్యక్రమాలు జరుపుతున్నారు. అది కాకుండా గుజరాతీ సమాజ్ వాళ్ళు గర్భా కూడా చేస్తున్నారు. ఇది కాకుండా దేర్ కపుల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్ ఫ్లోటింగ్ వచ్చి రిగార్డింగ్ గర్భా ప్రాక్టీస్ గురించి. 10th of October విష్ణు శివ మందిర్లో దే ఆర్ ఆర్గనైజింగ్ వన్. సో దయచేసి విష్ణు శివ మందిర్ కమిటీ మెంబర్స్ని కానీ ప్రీస్తో కానీ సంప్రదించారంటే వాళ్ళు మీకు సహకారం చేస్తారు టు గివ్ యూ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద గర్భ డాన్స్ ప్రాక్టీస్. సో దట్ ఈస్ సమ్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్. ఇది కాకుండా వీ వుడ్ ఆల్సో లైక్ టు కంగ్రాచులేట్ అండ్ ద బిగ్గెస్ట్ న్యూస్ ఆఫ్ ద వీక్ ఇస్ ఎర్లీ ఇన్ ద వీక్, ఐ మీన్ లాస్ట్ వీక్ అపరెంట్లీ, శాంతిరెడ్డి గారు వాజ్ నామినేటెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఫర్ ద మల్టీకల్చరల్ కౌన్సిల్, అడ్వైజరీ కౌన్సిల్, విచ్ ఇస్ అ మినిస్ట్రియల్ కౌన్సిల్ దట్ పీపుల్ గెట్ అపాయింటెడ్ టు. అండ్ ఇట్ ఈస్ అ వెరీ ప్రెస్టీజియస్ కౌన్సిల్. దే డూ లాట్ ఆఫ్ వర్క్. దే ఎంగేజ్ విత్ ఆల్ ద మల్టీకల్చరల్ కమ్యూనిటీస్ ఇన్ కాన్బెరా. దే డీల్ విత్ ఎవ్రీ వన్ అండ్ దే డూ లాట్ ఆఫ్ వర్క్ టు ద రిపోర్ట్ టు ద మినిస్టర్ డైరెక్ట్లీ, మల్టీకల్చరల్ మినిస్టర్ who gives them tasks on what to do. When there are a lot of things that are happening in Canberra and vallu initiative teeskoni dan lopala they drive the issues to the government and they raise policy issues, they raise in a community welfare issues, lakpate security issues, emonna kuda health issues, child care issues, edunna kuda this is the committee that does the work raising issues of the community to the minister and to the government of the day. So that is something, a very prestigious thing for the Telugu community, and to the, and we congratulate Shanti Garu on having got himself nominated to this role. Dan taravata vachi major developments in politically ante mana Andrew Barr government ki గ్రీన్స్ సపోర్ట్ విత్డ్రా చేసుకున్నారు ఒక 2 వారాల వెనకాల. మీకు అందరూ లోకల్ న్యూస్లో చదివింటారు, వినింటారు. దానివల్ల సప్లై బిల్స్ పాస్ కావటం లేదు. హీస్ ట్రయింగ్ టు నెగోషియేట్ విత్ దెమ్ వెరీ హార్డ్. బట్ వాళ్ళు చాలా
తీవ్రంగా వాదిస్తున్నారు వై వీ షుడ్ అగ్రీ టు యూ, బట్ మా డిమాండ్స్ ఇవి ఉన్నాయి, ఇవన్నీ మీరు ఆనర్ చేశారంటే మేము మీ బిల్స్ని పాస్ చేస్తామని. సో ఇట్ ఈస్ ఆన్ లాగర్ హెడ్స్ రెండు పక్కల, బట్ దే ఆర్ వర్కింగ్ దే వే త్రూ దాట్. ఇదే మన భారతదేశం అంటే ప్రెసిడెంట్స్ రూల్ కొట్టుపడేసేవాడు. ప్రెసిడెంట్ వచ్చి ప్రెసిడెంట్ రూల్ వేసేసి ఒక అడ్మినిస్ట్రేటర్ని పెట్టేసి ఆర్ ది గవర్నర్ ఆఫ్ ది స్టేట్ will be the ruler of the state until a new chief minister or elections are announced and voting is done. So it's very interesting. Ikkada em chestaru ikkada alantidi ekkada ee rashtramlonu nenu ivalla podduna research chestunnanu dan gurinchi ee rashtramlonu ala eppudu cheyaledu ikkada. So it'll be interesting to see will ee crisis ne ela munduku saagistaru anedi. Ippudu manam oka Ilai Raja the famous song Helalo anedi oka paata vindama.

మీకు ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను. మొదటిగా వచ్చి మన విష్ణు శివ మందిర్లో దసరాకి ప్రతిరోజు ఎవ్రీడే పొద్దున సాయంకాలం 6:30 నుంచి 7:30 దాకా లలితా సహస్రనామం చదువుతారు. దాని తర్వాత వచ్చి దాని ఏమంటారు, దెల్ బి ఏ కల్చరల్ ప్రోగ్రామ్ ఫర్ అబౌట్ 1/2 అవర్. దాని తర్వాత 8:30కి వచ్చి వాళ్ళు మహామంగళారతి చేస్తారు. సో మీకు ఎవరికైనా స్పాన్సర్ చేయాలంటే దయచేసి మన విష్ణు శివ మందిర్ ప్రీస్ట్ గారు ఉన్నారు, జయశంకర్ గారు, ఆయనతో సంప్రదించారంటే ఆయన మీకు సహకారం చేస్తారు టు డూ వాట్ అనేది. అండ్ ఇంకోటి వచ్చి ద టైమింగ్స్ ఆర్ ఎవ్రీడే బిట్వీన్, మీకు చదువుతాను, ఎవ్రీడే 5 PM కి విఘ్నేశ్వర పూజ, సంకల్పం, అభిషేకం, లలిత సహస్రనామం పూజ అని అర్చన. 8:00 దాని తర్వాత భరతనాట్యం, ఫస్ట్ డే వచ్చి భరతనాట్యం డాన్స్ బై రక్షత గోపి, సెకండ్ డే మ్యూజిక్ స్టూడెంట్స్ ఆఫ్ గణమిత్ర మ్యూజిక్ అకాడమీ, థర్డ్ డే వచ్చి అభినయ డాక్టర్ అభిరామి స్టూడెంట్స్ పర్ఫామ్ చేస్తున్నారు, ఫోర్త్ డే వచ్చి డాక్టర్ ప్రతిభా నాగభూషణ్ గారి స్టూడెంట్స్ వయలిన్ ప్రసారం ఇస్తారు. దాని తర్వాత సాయి భజన్స్ ఉంది 15th of October. 16th October వచ్చి సర్వనన్ వాళ్ళ స్టూడెంట్స్ మృదంగం వాయిస్తారు. దాని తర్వాత 17th October మందిర్ స్కూల్ ఆఫ్ మ్యూజిక్ స్టూడెంట్స్ వాళ్ళు పాడతారు. 18th October వచ్చి భరతనాట్యం డాన్స్. దాని తర్వాత 19th October వచ్చి అష్టమి కన్యా పూజ ఉంది, ఆ రోజు ఎన్నో కల్చరల్ ప్రోగ్రామ్స్. మళ్ళీ 20th October వచ్చి సాయి భజన్స్. దాని తర్వాత 21st October వచ్చి భరతనాట్యం సార్ దీప్తి ప్రశాంత్ అండ్ సుధా రాజీవ్. సో దీస్ ఆర్ ద పర్ఫార్మెన్సెస్ ఫర్ దసరా అట్ ద విష్ణు శివ మందిర్ మోసన్. సో ఇప్పుడు ఇంకొక పాట విందామా?

ఈ చివరి పాటతో ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. వచ్చే వారం మళ్ళీ 8:30 నుంచి 9 గంటల దాకా 98.3 FM 2XX పీపుల్ పవర్డ్ రేడియో పైన కెన్బెరా తెలుగు వాణి ప్రసారం అవుతుంది. అంతవరకు లక్ష్మణ్ ప్రసాద్ నుంచి సెలవు.